ఆలోచించగలరు. ఇంత సత్కారి వ్యంత మాత్రం దాత సర్వజ్ఞ దర్వజ్ఞ గుసి దాత సోమ్ గొప్ప చర్యాకలా.